0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: సూరకి తరది సూర ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ చోడ గణజే
3: ఎక్క చతుర నార అమ పకడ కరక గజే మన కే ద్వార చతుర నార.